ఫలాఫలం యామని వరది కల్గరి విసర్పిత సయ్యిదినా ముహమ్మద్ ఫలాజీ వసబీ